0: దేవుల పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.liveFM.lk.
1: liveFM.lk.